కోయి మన్నాసురతోవే మన బోద్ధ మన్నా సగల్పవన్ కీ స్వద్ధ మన్నా మొహచోట నాయ మన్నా జమక సాత్ నాయ